0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టా
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఏ సూర ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత